ధోనియ వసఫిలు వాదమ నువ్వు ఎకెం మెగాహెర్ట్స్ దివెహి ఎఫ్ఎం ట్యూన్ కొందమ్మా.

అది ఈమామె హిజ్రకు అల్లాహుగె మగా జిహాదు కం ఉలును మీహున్నాయి ఎవరెన్నం హియావహికం దీ నస్రుది మీహున్ దన్నాచె హకీగతుగా మూమినున్నకి హమ ఎవరెన్నే ఎవరెన్న ఫాఫు ఫుస్సెమాయి దీలత్ వెగెంవా రిజకు హుట్టే.

ముష్రికుంగి తెరెంగ్ ఎ బయక త్యబామిహుం ముఆహదా కుఫ్ఫావా అది ఎవరెంగ్ ఎ ముఆహదాయా మెదు త్యబామిహున్నం ఎవ్వెస్ కమెంగ్ ఉని కుఫ్ఫానువా అది త్యబామిహున్నా దెకుణ ఎవ్వెస్ మీహకం ఎహీవె వాగి దీఫానువా మీహుం మెనువియే ఫహె త్యబామిహుం ఎవరెంగ్ ముద్దత్ హం వందెంగ్ ఎవరెంగ్ అహ్దు ఫురి హమ కురాషి హమ కషరుం తక్వావెరిందెకె అల్లాహ్ లోబి ఒడిగంబే.

కింగ్ ఆఫ్ పాప్ అదివేస్ మీదని చాట్తోగా రస్కం కురము అదివేస్ అమ చాట్తకు జాగ హోదము దునియేగే ఎత బయగ్గే హిత అతులము బయ మ్యూజిక్ కి జమాం బదల్ వియస్ బదల్ నువాణ్ ఎచ్చెకంగే దిరిహురి హెక్కకి మైకల్ జాక్సన్గే థ్రిల్ ఆల్బమ్

0: దివ్యహీన్ నాయకు.
1: నువ్వు దిహ ఎకెమ్ మెగాహెర్ట్స్ దివ్యహీ ఎఫ్ఎం.